0: ఎందుకంటే నీ ఏడ్పించాడే
1: దబ్బారే
2: పుత్తుల గుమ్మ పుత్తుల గుమ్మ కొత్త పుల్ల నీ చెత్తరు వడాడే నీ ఉదారు ఉండాలే
1: మా ఊర్రా